0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి శ్రీనివాస్ వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె సద్గురు చరణ్, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు.
4: Listen to a Carnatic classical veena recital by Shri D. Srinivas. He is accompanied by Shri K. Sadguru Charan on Mridangam and Shri Nemani Somayajulu on Ghatam.
3: Karyakramamlo munduga vinandi Swaminatha Paripalaya Sumam. Nataraganlo Muthuswami Dikshitar Kriti Aditalam.
4: Shri D. Srinivas begins his veena recital with a composition of Muthuswami Dikshitar, Swaminatha Paripalaya Sumam, in Ragnata, set to Aditala.

0: ఇప్పుడు వినండి రామభక్తి సామ్రాజ్యం, త్యాగరాజస్వామి కృతి, శుద్ధ బంగాళ రాగం, ఆదితాళం.
1: Listen to a composition in Rag Suddha Bangala, Rama Bhakti Samrajyam, composed by Saint Thyagaraja, set to Aditaal.

0: ఇప్పుడు వినండి షహనా రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన రామా ఇక నన్ను బ్రోవరాదా రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్ రాగ్ షహనా. రామా ఇక నన్ను బ్రోవరాదా, సెట్ రూపకతాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి పరమపావన రామ పూర్వి కళ్యాణి రాగం ఆదితాళం రామ్నాడ్ శ్రీనివాస్ అయ్యంగార్ రచన.
1: కంటిన్యూయింగ్ ద వీణా కాన్సర్ట్, యు విల్ నౌ లిసన్ టు పరమపావన రామ, అ కాంపోజిషన్ ఆఫ్ రామ్నాడ్ శ్రీనివాస అయ్యంగార్ ఇన్ రాగ్ పూర్వి కళ్యాణి సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఫరజ్ రాగంలో తిల్లానా, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన, ఆదితాళం.
1: Shridi Srinivas concludes his Veena recital with a Tillana of Patnam Subramanya Iyer in Rag Faraz, set to Aditaal.

0: ఫరజ్ రాగంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ తిల్లానా విన్నారు.
1: యు జస్ట్ హర్డ్ అ తిల్లానా ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్ రాగ్ ఫరజ్.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ డి శ్రీనివాస్ వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె సద్గురు చరణ్, ఘటంపై శ్రీ నెమ్మాని సోమయాజులు.
1: You are listening to a Karnataka classical Veena recital by Shri D. Srinivas. He was accompanied by Shri K. Sadguru Charan on Mridangam and Shri Nemani Somayajulu on Ghatam.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: You have just heard to Rama Niyada in Rag Karahara Priya. Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music program, you have heard to violin recital by Sri MSN Murthy, supported on violin by Dr. Panthila Rama, on Rudangam by Sri V. Kamalakar Rao. Ragam 24/7, anytime, Indian music. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: రాగం ఛానల్లో మీరింతవరకు ఎంఎస్ఎన్ మూర్తి గారి వయోలిన్ వాద్య కచేరీ విన్నారు. సహకార వయోలిన్ డాక్టర్ పంతుల రమ, మృదంగ సహకారం శ్రీవి కమలాకరరావు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నేతి సరళా లక్ష్మీనారాయణ గాత్రక చేరి వింటారు. వాతి సహకారం వయలిన్పై శ్రీ కొమాండూరు కృష్ణమాచారి, మృదంగంపై శ్రీ ముళ్లపూడి శ్రీరామమూర్తి.
4: Listen to a Karnataka classical vocal recital by Srimati Neethi Sarala Lakshmi Narayana. She is accompanied on violin by Shri Kumanduri Krishnamachari and on mridangam by Shri Mullapudi Shri Ramamurthy.
3: Karyakramamlo munduga vinandi Ganamurthy. Ganamurthy ragamlo Tyagaraja Swami kruti Adi Thalam.
4: Srimati Sarala Lakshmi Narayana begins her vocal recital with a composition of Saint Tyagaraja, Ganamurthy, in rag Ganamurthy, set to Aditaal.

0: ఇప్పుడు వినండి త్యాగరాజ యోగ వైభవం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి, ఆనంద భైరవిరాగం, రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్, త్యాగరాజ యోగ వైభవం ఇన్ రాగ్ ఆనంద భైరవి, సెట్ టు రూపక్ తాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరి వేరే దిక్కేవరయ్య రామ షణ్ముఖ ప్రియరాగం ఆదితాళం పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన.
1: కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ యూ విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ మరి వేరే దిక్కేవరయ్య రామ ఇన్ రాగ్ షణ్ముఖ ప్రియా సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి నాపాలి శ్రీరామ త్యాగరాజస్వామి ఉత్సవ సంప్రదాయ కీర్తన రాగం శంకరాభరణం ఆదితాళం.
1: శ్రీమతి సరళా లక్ష్మీ నారాయణ కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ అ ఉత్సవ సంప్రదాయ కీర్తన ఆఫ్ సెయింట్ త్యాగరాజ నాపాలి శ్రీరామ ఇన్ రాగ్ శంకరాభరణం సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి నేతి సరళా లక్ష్మీనారాయణ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొమాండూరి కృష్ణమాచారి, మృదంగంపై శ్రీ ముళ్లపూడి శ్రీరామమూర్తి.
1: You were listening to a Carnatic classical vocal recital by Shrimati Nethi Sarala Lakshmi Narayana. She was accompanied on violin by Shri Kumanduri Krishnamachari and on mridangam by Shri Mullappudi Sriramamurthy.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meekandinche Ragam channel kosam Akashavani Hyderabad kendra samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.